0: and look at you, that charambola.
1: You're listening to KSJO HD2 San Jose.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
9: Zoho One.
10: Poor Vari, inka vintu naura palu, ikka puruva sa ravuliya kunni akka.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: పెద్ద ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Pona galu loading.

0: Hey, don't stop dancing. Puna kaalu loading.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
3: ట్రావెలోపాడ్
2: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
4: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
5: తిరగడం

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Ikali Ahuru ఇవెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
8: ఉండిపోదాం.
7: ఎలా? టైం అయిపోతుంది కదా,
8: ఆపేద్దాం.
7: అలా సినిమాల్లోనే అవుతుంది.
8: అయితే అక్కడికే వెళ్దాం.
7: ఏ హీరో అలా ఎలా?
8: ఓ హీరోయిన్,

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Ram Leela, Rath Yatra also have a darshan of 10 feet Durga Idol, Disco and Laser Dandiya, 25 plus Indian food booths,
8: 150 plus vendor booths, rides, games, competitions and more. For tickets visit www.aiaevents.org or follow aia.events on social media.
7: Grand sponsor Sanjeev Gupta CPA, Platinum sponsor Realtor Lavanya Duvi, Travel partner Travelopod, powered by Realtor Nagaraj Annaya.
9: Still thinking about your next move? Stop. Get into AI powered training with Java, AI, ML, STET and Python. Build real skills, crack real jobs. Upgrade now because the future won't wait. Enroll today. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
10: TNC apply. మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్.

0: whatever your insurance needs are. Onshore Care gives you peace of mind. Contact 855-OK-ALL-OK or visit onshorecare.com. That is onshorecare.com. When you have OK, everything will be OK.
1: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie, Nagarajan Iyer. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
2: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
1: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajan Iyer at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.
3: ఇప్పుడు ఇండియాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ సొంత ఇల్లుకల నెరవేర్చుకోవడం ఎంతో సులభం. గృహప్రవేశ్.com presents India Property Expo. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ NCR, ముంబై, పూణే, మైసూర్, మంగళూర్, వైజాగ్, విజయవాడ, కోచి, కోడికోడ్ వంటి సిటీస్ నుండి డైరెక్ట్ గా టాప్ డెవలపర్స్ అందరినీ ఒకే చోట కలిసే అవకాశం. ఎన్నో రకాల ప్రాజెక్ట్స్ నుండి మీ ఇంటిని సెలెక్ట్ చేసుకోండి అట్ ద బిగ్గెస్ట్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో శాంటా క్లారాలో 3rd and 4th October, Santa Clara Convention Center, 10 a.m. to 8 p.m. Free entry and

దిరిజల్లు శ్రోతలకు వెన్నెల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎప్పటిలాగానే ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ. మై నేమ్ ఈజ్ హోమ్స్, షెర్లాక్ హోమ్స్. ఇట్స్ మై బిజినెస్ టు నో వాట్ అదర్ పీపుల్ డోంట్ నో. నా పేరు షెర్లాక్ హోమ్స్. ఇతరులకు తెలియని విషయాలు తెలుసుకోవడమే నా పని. ఈ ఒక్క సంభాషణ చాలు అపరాధ పరిశోధనాభిమానుల ఉత్సాహాన్ని 1000 వోల్టుల విద్యుచ్ఛక్తి స్థాయికి తీసుకెళ్లడానికి. ఇప్పటిదాకా షెర్లాక్ హోమ్స్ పాత్ర ఆధారంగా వచ్చిన సినిమాలు, టీవీ షోసు, టీవీ సినిమాలు, రేడియో నాటకాలు, కామిక్ పుస్తకాలు, గేమ్స్, ప్యారడీలు, పాటలు, రంగస్థల నాటకాలు ఇవన్నీ కలిపి 25,000కు పైగా ఉంటాయని ఒక అంచనా. కేవలం షెర్లాక్ హోమ్స్ పాత్ర చుట్టూ అల్లిన కథలు, పుస్తకాలు, సినిమాలు, టీవీ షోలు మొదలైన వాటి జాబితా కేవలం జాబితా మాత్రమేనండి, వివరాలు కాదు. ఒక పుస్తకంగా ప్రచురిస్తే అది 550 పేజీలు వచ్చింది 1974లో. మరి గత 50 సంవత్సరాల్లో ఆ జాబితాకి ఇంకెన్ని 100ల పేజీలు చేరి ఉంటాయో. 1886లో రూపుదిద్దుకుని 1887లో పాఠకుల ముందుకు వచ్చిన షెర్లాక్ హోమ్స్ గత 140 సంవత్సరాలుగా ఏమాత్రం పదును తగ్గని మెదడుతో కాకలు తీరిన మేధావులకే అంతుచిక్కని నేరాలు ఎన్నింటినో పరిశోధిస్తున్నాడు, మూల కారణాలు కనుక్కుంటున్నాడు. ప్రపంచ సినిమా టీవీ చరిత్రలోనే అత్యధికంగా చిత్రీకరించబడిన పాత్రగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్నాడు షెర్లాక్ హోమ్స్. షెర్లాక్ హోమ్స్ అభిమానుల్ని షెర్లాకియన్స్ అని, హోమ్సియన్స్ అని కూడా అంటారు. షెర్లాక్ హోమ్స్ ఫ్యాండమ్ అని ఒక అంతర్జాతీయ షెర్లాక్ హోమ్స్ అభిమాన సంఘం ఇప్పటికూడా చైతన్యవంతంగా కొనసాగుతోంది. షెర్లాక్ హోమ్స్ కథలు విరివిగా ప్రచురితమైన 20వ శతాబ్దం మొదట్లో, అంటే 1905 సుమారుగా ఆ ప్రాంతాల్లో, ఎవరు కల్పిత పాత్రలో ఎవరు నిజమైన వ్యక్తులో తెలుసుకోవడానికి ఇంగ్లాండులో ఒక పోటీ పెడితే షెర్లాక్ హోమ్స్ నిజమైన వ్యక్తి అని, విన్స్టన్ చర్చిల్ కల్పిత పాత్ర అని సమాధానమిచ్చిన వాళ్లు వేలల్లో ఉన్నారండి. డిటెక్టివ్ సాహిత్యంలో షెర్లాక్ హోమ్స్ ఒక సంచలనం, ఒక ప్రభంజనం, ఒక సునామీ, ఎవర్ గ్రీన్ ఫినామినా. ఇంతకీ ఈ షెర్లాక్ హోమ్స్ పాత్రని సృష్టించిన సర్ ఆర్థర్ కానన్ డాయల్ రాసిన ఒరిజినల్ షెర్లాక్ హోమ్స్ డిటెక్టివ్ సాహిత్యం కేవలం 4 నవలలు, 56 కథలు అంతే. వాటి ఆధారంగా 1000 కళారూపాలు రూపుదిద్దుకుంటే ఆ పాత్రని అధికారికంగానూ అనధికారికంగానూ వాడుకుంటూ మరికొన్ని 1000 రచనలు, ఇతర మాధ్యమాల ప్రక్రియలు ప్రచారంలోకొచ్చాయి. రచయితగా సర్ ఆర్థర్ కానన్ డాయల్ అంటే కేవలం షెర్లాక్ హోమ్స్ మాత్రమే కాదు, షెర్లాక్ హోమ్స్ని సృష్టించడానికి ముందే 25 పైగా కథలు, వ్యాసాలు రాశాడు. షెర్లాక్ హోమ్స్ సాహిత్యం కొనసాగుతున్న రోజుల్లో ఆ పాత్రకు అస్సలు సంబంధం లేని దాదాపు 25 పైగా నవలలు రాశాడు, 100లాది కథలు రాశాడు, 12 పైగా నాటకాలు రాశాడు, కవితలు రాశాడు, ఆత్మలున్నాయి తెలుసుకోండోహో అంటూ 1 డజన్ పుస్తకాలు రాశాడు. యుద్ధాల గురించి, తను చేసిన సాహసాల గురించి నాన్ ఫిక్షన్ పుస్తకాలు రాశాడు. ఇంత విస్తృతమైన సాహిత్యాన్ని సృష్టించినప్పటికీ ఆయన పట్ల ప్రత్యేక శ్రద్ధతో అధ్యయనం చేసే సాహిత్యాభిమానులకు తప్ప కోట్లాది మంది సాధారణ పాఠకులకు సర్ ఆర్థర్ కానన్ డాయల్ అంటే కేవలం షెర్లాక్ హోమ్స్. అంత శక్తివంతమైన పాత్రను సృష్టించిన సర్ ఆర్థర్ కానన్ డాయల్ జీవిత విశేషాలు మొదటి భాగం ఈరోజు.
ఇందులో ఆయన సాహిత్యం గురించిన విశ్లేషణ చర్చ ఉండదండి, కేవలం కానన్ డాయల్ జీవితంలోని ముఖ్యమైన సంఘటనల సమాహారంలో మొదటి భాగం ఈరోజు. ప్రపంచవ్యాప్తంగా శతాబ్దం పైగా సంచలనం సృష్టిస్తున్న పాత్రను మలచిన కానన్ డాయల్కి ఆ పాత్ర అంటే ఎంతో ఎక్కువ ప్రేమ అభిమానం ఉండి ఉండాలి కదా. కాని ఆయనకు షెర్లాక్ హోమ్స్ పాత్ర అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు అంటే ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. సాధారణంగానండి 100% సందర్భాల్లో ఏ రచయిత విషయంలోనైనా కల్పిత పాత్ర రచయిత చేతిలో మైనపు బొమ్మ, మట్టి ముద్ద. రచయిత ఎలా కావాలనుకుంటే అలా తను సృష్టించిన పాత్రను మలచగలడు, నడిపించగలడు కదా. కాని షెర్లాక్ హోమ్స్ విషయంలో మాత్రం పాత్ర చేతిలో రచయిత బందీ కావడం విచిత్రాలకే విచిత్రం. ఒకసారి ప్రజాభిమానానికి నోచుకున్నాక షెర్లాక్ హోమ్స్ పాత్ర రచయిత సర్ ఆర్థర్ కానన్ డాయల్ని శాసించడం అనూహ్యమైన సందర్భం. వైద్య శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నప్పటికీ ఏమాత్రం ప్రాక్టీస్ సాగని వైద్యుడు, పేషెంట్లు రాని వైద్యుడు, ఏకాంతాన్ని భర్తీ చేసుకోవడానికి, అప్పుల ఊబి నుంచి బయటపడడానికి, ఆర్థిక ఇబ్బందుల పరిష్కారానికి రచనలు ప్రారంభించిన 25 ఏళ్ల రచయిత, 6 అడుగుల 3 అంగుళాల పొడవు, 100 కిలోల బరువైన కండలు తిరిగిన శరీరంతో ఆర్కిటిక్ మహాసముద్రంలో ప్రాణాలకు తెగించి తిమింగలాలను వేటాడిన వీరుడు, యుద్ధ సైనికులకు రక్షణ కవచాలు, గ్యాస్ మాస్కులు కావాలని లండన్ వీధుల్లో పోరాటం చేసిన దేశభక్తుడు, కేవలం కాగితం మీద సిరాచుక్కలతో తను సృష్టించిన ఊహాజనిత పాత్ర చేతిలో ఓడిపోయిన కథ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అవునండి, రచయిత సర్ ఆర్థర్ కానన్ డాయల్ ఆయన ఊపిరిపోసిన షెర్లాక్ హోమ్సుల మధ్య సాగిన చారిత్రాత్మక ప్రాణాంతక పోరాట చరిత్ర ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఆ పాత్రను చంపేయి అని ఒకవైపు సృష్టికర్త కలం ఘోషిస్తే, లేదు అతడే మాకు కావాలి, అతడు బతికి తీరాలి అని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పాఠకులు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియచేసిన, కొంతమంది కన్నీరు కార్చిన అద్భుత ఘట్టం వెనుకనున్న తెర వెనుక సన్నివేశాలు ఈ టాక్ షోలో మీకోసం సిద్ధంగా ఉన్నాయి. చారిత్రక నవలలు రాసి సాహిత్య దిగ్గజం కావాలనుకున్న కానన్ డాయల్ చివరకు తను కాలక్షేపంగా భావించిన పాత్రకే ఎందుకు జీవితాంతం బంగారు పంజరంలో బందీ అయ్యాడో తెలుసుకుంటే జీవిత రంగం ఎంత చిత్రమైందో అర్థమవుతుంది. ఈ టాక్ షో కేవలం ఒక డిటెక్టివ్ కథ, ఒక డిటెక్టివ్ రచయిత కథ మాత్రమే కాదండి. బాల్యం నుంచి బాధల బందిఖానాలో పెరుగుతూ పట్టుదలే పెట్టుబడిగా ఎదిగిన స్ఫూర్తిని చూడబోతున్నాం. రోగి నోరు విప్పక ముందే అతని హావభావాలను చూసి వ్యాధిని, అతడి వృత్తిని, ప్రవృత్తిని కూడా ఖచ్చితంగా అంచనా వేసే ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్ బెల్ నిజ జీవిత పరిశీలన విశ్లేషణ ప్రతిభ షెర్లాక్ హోమ్స్ బుద్ధి కుశలతకు ఎలా ప్రాణం పోసిందో ఆ స్ఫూర్తితో నేటి నేర పరిశోధనా రంగం ఫోరెన్సిక్ సైన్స్ ఎలా పుట్టుకొచ్చిందో తెలుసుకోబోతున్నాం. అంతేకాదండి, జాతి వివక్షతతో 7 ఏళ్లు జైలు శిక్ష పడిన ఒక కుర్రవాడిని కాపాడడానికి రచయిత సర్ ఆర్థర్ కానన్ డాయల్ స్వయంగా నిజ జీవితంలో షెర్లాక్ హోమ్స్గా మారి కాల్పనిక సంఘటనలను వాస్తవం చేసిన సన్నివేశాలు ఒళ్ళు గగురు పొడిపిస్తాయి. మొదటి ప్రపంచ యుద్ధం తెచ్చిన గుండె కోత, కొడుకు దారుణ మరణం, నిశితమైన హేతువాది అయిన కానన్ డాయల్ని గ్రహాంతరవాసులు, దేవతలు ఆత్మల వైపు ఎలా నెట్టాయో, శాస్త్రీయ హేతుబద్ధతకు నిలువెత్తు రూపమైన షెర్లాక్ హోమ్స్ని సృష్టించిన ఆలోచనలే చివరకు ఒక మాయాలోకంలో ఎలా మునిగిపోయాయో ఈ కార్యక్రమ పరంపరలో తెలుసుకుందాం. విక్టోరియన్ లండన్ వీధుల్లోని దట్టమైన పొగమంచును చీల్చుకుంటూ,
రీచెన్బాక్ జలపాతం గర్జనల సాక్షిగా సాహసాల సరిహద్దుల మీదుగా మంత్రశక్తుల మాయాలోకంలోకి సాగే ఈ ఉత్కంఠభరిత ప్రయాణంలో కల్పనకు వాస్తవానికి మధ్య ఉన్న సన్నని గీత మీకే అర్థమవుతుంది. షెర్లాక్ హోమ్స్ కథల్లో ఎన్ని మలుపులుంటాయో కానన్ డాయల్ జీవితంలో కూడా అంతకు మించిన మలుపులుంటాయి, అంతకు మించిన థ్రిల్ ఉంటుంది. కొంచెం సుదీర్ఘంగా సాగిన ఈ ఉపోద్ఘాతంతో ఈనాటి టాక్ షో మొదటి భాగం షెర్లాక్ హోమ్స్ సృష్టికర్త సర్ ఆర్థర్ కానన్ డాయిల్ జీవిత విశేషాలు ప్రారంభించబోయే ముందు ఈ సమాచార సేకరణ కోసం నేను సంప్రదించిన వనరుల జాబితా చెప్తాను. 1924లో అంటే 102 సంవత్సరాల క్రిందట ప్రచురితమైన కానన్ డాయిల్ ఆత్మకథాత్మక పుస్తకం మెమరీస్ అండ్ అడ్వెంచర్స్ నుంచి అధిక సమాచారం తీసుకున్నాను. 1949లో ప్రచురితమైన ద లైఫ్ ఆఫ్ సర్ ఆర్థర్ కానన్ డాయిల్ రచయిత జాన్ కార్ ఆ పుస్తకం నుంచి కొన్ని అంశాలు తీసుకున్నాను. దాదాపు 50 సంవత్సరాల పాటు కానన్ డాయిల్ తన తల్లికి రాసిన ఉత్తరాలన్నీ లైఫ్ ఇన్ లెటర్స్ అనే పుస్తక రూపంలో వచ్చాయి. వాటిల్లో నుంచి కొంత సమాచారం తీసుకున్నాను. ఇంకా కానన్ డాయిల్ రాసిన షెర్లాక్ హోమ్స్ పుస్తకాల సమీక్షలు, కానన్ డాయిల్ గురించిన వ్యాసాలు, కొన్ని డాక్యుమెంటరీలు కూడా పరిశీలించాను. సర్ ఆర్థర్ కానన్ డాయిల్ దాదాపు 100 సంవత్సరాల క్రిందట ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూ 10 నిమిషాలు యూట్యూబ్లో ఉంది. దాన్నుంచి కూడా చాలా విలువైన సమాచారం లభించింది. ఇన్ని వనరుల నుంచి సేకరించిన సమాచారాన్ని ఒక క్రమ పద్ధతిలో అమర్చి మనదైన కథనంతో ఈ కార్యక్రమాన్ని, మొదటి భాగాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు షెర్లాక్ హోమ్స్ సృష్టికి, సర్ ఆర్థర్ కానన్ డాయిల్ జీవిత విశేషాల్లోకి కాలయంత్రంలో 165 సంవత్సరాలు వెనక్కి వెళదాం. 1859 మే 22 స్కాట్లాండ్ దేశంలోని ఎడిన్బరో నగరం. ఆ రోజు ఒక మధ్యతరగతి ఐరిష్ కేథలిక్ కుటుంబంలో 2వ సంతానం మొదటి మగబిడ్డ ఒక పసికందు జన్మించాడు. ఆ బాలుడికి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఆర్థర్ ఇగ్నేషియస్ కానన్ డాయిల్. ఈ పసివాడే భవిష్యత్తులో ప్రపంచ సాహిత్య చరిత్రలోనే అత్యంత మేధావి అయిన డిటెక్టివ్ పాత్రకు ప్రాణం పోస్తాడని ఆ క్షణంలో బహుశా ఎవరూ ఊహించి ఉండరు. మనం పుస్తకాల్లో చూసే సర్ ఆర్థర్ కానన్ డాయిల్ అనగానే కోట్లు సంపాదించిన అద్భుతమైన రచయిత మాత్రమే కనిపిస్తాడు. కానీ ఆ కీర్తి, సంపాదన వెనుకాల ఒక భయంకరమైన బాధల బరువులు, కష్టాల సుడిగుండాలు, చీకటి నీడలు నిండిన బాల్యం ఉంది. కానన్ డాయిల్ తండ్రి చార్లెస్ ఆల్ట్మాంట్ డాయిల్ ప్రభుత్వ ఉద్యోగి, చిత్రకారుడు కూడా. తరువాతి దశాబ్దాల్లో కానన్ డాయిల్ రచయిత అవడం వెనకాల, అతడి తమ్ముడు చిత్రకారుడు అవడం వెనకాల తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఈ కళాభిరుచి కారణమయ్యుండొచ్చు. ఉద్యోగ బాధ్యతలు, త్వరత్వరగా పెరిగిపోయిన కుటుంబ సభ్యులు, ఈ నేపథ్యంలో తండ్రి ఆల్ట్మాంట్ డాయిల్ తనలోని చిత్రకళను అనుకున్నంతగా అభివృద్ధి చేసుకోలేకపోయాడు. దాంతో తీవ్రమైన నిరాశకు, కుంగుబాటుకు గురై మద్యపానానికి బానిసయ్యాడు. ఆయన మద్యపానం వల్ల ఇల్లు నిత్యం పేదరికంలో, గొడవల్లో నలిగిపోయేది. కానన్ డాయిల్ చిన్నతనంలో చూసినవన్నీ కన్నీళ్లే, అప్పుల బాధలే. ఒకానొక దశలో తండ్రి మానసిక స్థితి క్షీణించి మానసిక చికిత్సాలయంలో చేర్చాల్సి వచ్చింది. ముందు తాత్కాలికం అనుకున్నది తరచూ అక్కడ్నుంచి పారిపోతుండడంతో జీవితాంతం ఆ ఆసుపత్రిలోనే గడపాల్సొచ్చింది సర్ ఆర్థర్ కానన్ డాయిల్ తండ్రి ఆల్ట్మాంట్ డాయిల్. ఈ గందరగోళంలో 1876లో కానన్ డాయిల్ కాలేజీలో చేరాల్సిన సమయంలో తండ్రి ఉద్యోగం కూడా ఊడిపోయింది. ఇల్లు పూర్తిగా శిథిలమయ్యే పరిస్థితి వచ్చింది. అంత చిమ్మ చీకటి రోజుల్లో కానన్ డాయిల్ బాల్యంలో
నిరంతరం వెలిగిన అద్భుత దీపం పేరే అమ్మ. ఆమె పేరు మేరీ ఫోలీ. ఆర్థర్ కోనన్ డాయల్ ఆమెను ముద్దుగా ది మామ్ అని పిలిచేవాడు. 17 ఏళ్లకే వివాహమై 22 ఏళ్లకే ఆర్థర్ కోనన్ డాయల్కి జన్మనిచ్చిన మేరీ ఫోయల్ అద్భుతమైన కథకురాలు, అంటే రచయిత్రి కాదు, కథలు చెప్పే నేర్పరితనం ఉన్న మాతృమూర్తి. తన భర్త తాగుడు, ఇంట్లోని పేదరికం, పిల్లల మనసుల మీద పడకుండా ఉండడానికి ఆమె రక్షణ కవచంలాగా నిలిచింది. రాత్రిపూట కిరుసిన్ దీపం వెలుగులో కోనన్ డాయల్ని కూర్చోబెట్టుకుని మధ్యయుగాల యుద్ధగాథలు, కవచాలు ధరించి సాహసాల్ని ప్రదర్శించిన రాజుల కథలు అమితమైన భావోద్వేగంతో చెప్పేది. ఆర్థర్ డాయల్ తన ఆత్మకథలో రాసుకున్నాడు, "నా చిన్నతనంలో మా అమ్మ చెప్పిన సాహస గాథలు నా మనసులో ఎంత గాఢంగా నాటుకుపోయాయంటే నా చుట్టూ ఉన్న దుర్భర దారిద్ర్యం నన్ను తాకలేకపోయింది. నా కళ్ల ముందున్న భయంకర వాస్తవాలకంటే అమ్మ చెప్పిన ఊహాలోకమే నాకు నిజంగా అనిపించేది. నేను రచయితగా మారి కథలు రాయడానికి బాల్యంలోనే బీజం వేసింది మా అమ్మ" అని. కోనన్ డాయల్కి అమ్మ అంటే ఎంత ప్రేమంటే, తన 9వ సంవత్సరంలో మొదలుపెట్టి దాదాపు 54 సంవత్సరాలు ఆమె 1920లో కన్ను మూసేదాకా క్రమం తప్పకుండా ఉత్తరాలు రాశాడు. ఆ ఉత్తరాలే ఆయన కూడా చనిపోయిన 50 ఏళ్లకు పుస్తకంగా వచ్చాయి. బహుశా ప్రపంచ సాహిత్య చరిత్రలోనే అర్ధశతాబ్దం పైగా మాతృమూర్తికి ఉత్తరాలు రాసిన ఏకైక రచయిత సర్ ఆర్థర్ కోనన్ డాయల్ అయి ఉండాలి. అయితే తండ్రి మూలంగా తన కుటుంబం ఎన్ని కష్టాలు పడ్డా ఆయన పట్ల కూడా జాలి గౌరవమే తప్ప ఎప్పుడూ మనసులో కూడా ఆయన గురించి ప్రతికూలంగా ఆలోచించలేదు కోనన్ డాయల్. తన తొలి షెర్లాక్ హోమ్స్ నవలకు తండ్రి వేసిన చిత్రాలనే ఉపయోగించాడు. వృత్తి రచయితగా, అంటే ప్రొఫెషనల్ రైటర్గా ఆఫీసు ప్రారంభించినప్పుడు తన గది నిండా తండ్రి వేసిన వర్ణచిత్రాలనే అలంకరించుకున్నాడు. 1924లో తన 65 సంవత్సరాల వయసులో తండ్రి చనిపోయిన 35 సంవత్సరాలకు ఆయన పెయింటింగ్స్తో ఒక ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశాడు కోనన్ డాయల్. తన ఆత్మకథలో కూడా రాసుకున్నాడు, "పాపం నాన్న జీవితమంతా తీరని కోరికలతో విషాదంగా గడిచిపోయింది. ఆయనకు కొన్ని బలహీనతలున్నాయి అన్నమాట నిజమే. ఆ మాటకొస్తే జీవితంలో బలహీనతలు లేనివాళ్లెవరు? నాన్నకు తనవైన గొప్ప గుణాలు కూడా ఉన్నాయి" అని. ప్రేమించిన అమ్మనే కాదు, కష్టాలకు కారణమైన నాన్నను కూడా అదే స్థాయిలో ప్రేమించిన సహృదయత సర్ ఆర్థర్ కోనన్ డాయల్ది. ఇవి ఆయన అమ్మా నాన్నల గురించిన విశేషాలండి. ఇంకా ఆయన బాల్యం, విద్యాభ్యాసం విషయాలకొస్తే, పిల్లల బాగోగులు తండ్రి చూసుకోలేని స్థితిలో పెదనాన్నలు, మేనమామలు సహాయం చేశారు. 9 ఏళ్ల వయసులో 1867లో ఇంగ్లాండులోని లాంక్షైర్ ప్రాంతంలో ఉన్న హడ్డార్ ప్లేస్ అనే ప్రాథమిక పాఠశాలకు పంపించారు. అది బోర్డింగ్ స్కూల్ కూడా. అక్కడ 2 ఏళ్లు చదువుకున్నాక పక్కనే ఉన్న స్టోనీహర్స్ట్ అనే కాలేజీలో హైస్కూల్కి పంపించారు. ఇదంతా బంధువుల సహాయంతోనే. ఇంటి దగ్గర తల్లి మిగతా తమ్ముళ్ళని, చెల్లెల్ని పోషించడానికి నానా కష్టాలు పడుతోంది. తండ్రేమో తాగుడు మానడానికి మానసిక చికిత్సాలయంలో ఉన్నాడు. 1870 నుంచి 75 వరకు 5 ఏళ్లపాటు సాగిన హైస్కూలు జీవితం కోనన్ డాయల్కి మంచి అనుభవాలేమీ మిగల్చలేదు, కాని గట్టివాడుగా తయారుచేసింది. అక్కడ క్రమశిక్షణ పేరుతో పిల్లల్ని బెత్తాలతో చితక్కొట్టేవాళ్లు. ఆ స్కూల్లోని మతపరమైన కఠిన షరతులు కోనన్ డాయల్కి అస్సలు నచ్చలేదు. ఆ శారీరక, మానసిక హింసల నుంచి తట్టుకోవడానికి తల్లి నేర్పిన ఊహాశక్తిని ఆయుధంగా వాడుకున్నాడు. ఆటల్లో దూసుకుపోయాడు. క్రికెట్లో, బాక్సింగ్లో, స్కూలు స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్నాడు. సెలవుల్లో ఇంటికెళ్లినప్పుడు చిన్న చిన్న పనులు చేసి సంపాదించిన కొద్ది మొత్తాన్ని తల్లికి ఇచ్చేవాడు. ఇలాంటి కోనన్ డాయలే దశాబ్దాల తర్వాత
తాను రాసిన రచనలకు పదానికి 10 షిల్లింగులు వసూలు చేసే స్థాయికి చేరిన ప్రపంచస్థాయి రచయితగా రూపుదిద్దుకున్నాడు. హైస్కూలు చదువయ్యాక ఆ రోజుల్లోని పరిస్థితులకు అనుగుణంగా జర్మన్ భాష నేర్చుకుంటే బాగుంటుందని 1 సంవత్సరం పాటు 1875-76 సంవత్సరాల్లో ఆస్ట్రియాలోని స్టెల్లా మటుటినా స్కూలుకి పంపించారు. ఇక్కడ మతపరమైన నిబంధనలు మరీ కఠినంగా ఉండేవి కావు. ఈ దశలోనే క్యాథలిక్ విశ్వాసాల నుంచి బయటకొచ్చి పూర్తి హేతువాదిగా మారాడు కానన్ డాయల్. 1876 వయసు 17 సంవత్సరాలు. అప్పటికీ అక్క చిన్న ఉద్యోగంలో చేరి తల్లికి కుటుంబ పోషణలో సహాయం చేస్తోంది. కానన్ డాయల్ది అటూ ఇటూగాని వయసు. హైస్కూలు చదువుకి ఎవరూ ఉద్యోగం ఇచ్చే పరిస్థితులు లేవు. మళ్లీ తల్లే ధైర్యం చేసింది. ఇంకా 3 తమ్ముళ్లున్నారు, వాళ్లకి సహాయం చెయ్యాలంటే ముందు నువ్వు మంచి స్థాయికి చేరాలి అని వాళ్ల సొంత ఊరైన ఎడిన్బరో యూనివర్సిటీలో మెడిసిన్ కోర్సులో చేర్పించింది 1876 అక్టోబర్లో. 5 ఏళ్ల తర్వాత 1881లో అత్యసరు మార్కులతో మెడిసిన్ పూర్తి చేశాడు ఆర్థర్ కానన్ డాయల్. అయితే ఈ 5 ఏళ్లలోనే కానన్ డాయల్ భవిష్యత్తుని నిర్ణయించే సంఘటనలు కొన్ని జరిగాయి. వరుసగా తెలుసుకుందాం. షెర్లాక్ హోమ్స్ని చాలా సంవత్సరాలుగా చదువుతున్న పాఠకులకు ఈ విషయం తెలిసే ఉంటుంది. నేను చెప్పబోయే విషయం, ఆ పాత్ర సృష్టికి ప్రేరణ ముఖ్య కారణం మెడికల్ కాలేజీలో కానన్ డాయల్ గురువు ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్ బెల్. ఆయన కానన్ డాయల్ జీవితాన్ని మార్చియడమే కాదు, ప్రపంచ పోలీసు దర్యాప్తు చరిత్రను కూడా తిరగరాసిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఆ ప్రొఫెసర్ జోసెఫ్ బెల్ కేవలం రోగిని నిశితంగా పరిశీలించడం ద్వారా అతని వ్యాధి గురించే కాదు, అతడి జాతీయత, వృత్తి, ఎక్కడుంటాడు ఇలాంటివన్నీ కూడా కూలంకషంగా ఖచ్చితంగా చెప్పగలిగేవాడు. ఒకరోజు విద్యార్థులకు పాఠాలు బోధించడంలో భాగంగా ఒక రోగిని పరీక్ష చేయాల్సొచ్చింది. ఆ సందర్భంలో కానన్ డాయల్ తన కళ్ల ముందే ఒక అద్భుతాన్ని చూశాడు. వాళ్లందరూ ఉన్న థియేటర్లోకి రోగి నడుచుకుంటూ వచ్చాడు. అతనింకా కనీసం నోరు కూడా విప్పకముందే డాక్టర్ జోసెఫ్ బెల్ ఆ రోగిని పైనుంచి కింద వరకు పరిశీలించి విద్యార్థులతో అన్నాడు, ఈయన ఆర్మీలో పనిచేశారు అని. అవును అన్నాడు ఆ వచ్చిన పేషెంట్. ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు కదా అన్నాడు ప్రొఫెసర్. అవునండి అన్నాడు ఆ పేషెంట్. హైలాండ్ రెజిమెంట్లో పనిచేశారా? అవును సార్. మీకెలా తెలుసు? ఆ వచ్చిన పేషెంట్కేమీ అంతుపట్టడం లేదు. ఇవన్నీ తను చెప్పకుండా ప్రొఫెసర్కి ఎలా తెలిసాయా అని. అంతేకాదు, మీరు బార్బడోస్లో స్టేషన్ అయ్యారా అని అడిగాడు ప్రొఫెసర్. ఆ పేషెంట్ నోరు వెళ్లబెట్టాడు. ఇదంతా చూస్తున్న ఆర్థర్ డాయల్కి మైండ్ బ్లాంక్ అయింది. సరే, ఆ పేషెంట్కి చికిత్స చేసి పంపించాక ప్రొఫెసర్ బెల్ విద్యార్థులందరికీ తాను ఆ విషయాలన్నీ ఎలా ఖచ్చితంగా ఊహించగలిగాడో వివరంగా చెప్పాడు. ఎలాగంటే, ఆ పేషెంట్ రూములోకి వస్తూ తలపైనున్న హ్యాట్ తీయలేదు. అది మిలటరీ అలవాటు. అతడు నడుస్తున్న తీరుని బట్టి ఇటీవలే డిశ్చార్జ్ అయ్యాడని తెలుస్తోంది. ఎందుకంటే ఇంకా సివిల్ లైఫ్ స్టైల్కి అలవాటు పడలేదు. అతనిలో ఉన్న అధికార స్వభావం చూస్తే అతడు నాన్ కమిషన్డ్ ఆఫీసర్ అని తెలుస్తోంది. ఇంకా బార్బడోస్ విషయం ఎలా తెలిసిందంటే, అతడి చర్మం ఎండకు బాగా కందిపోయి ఉంది. పైగా అతని శరీరం మీద ఉన్న ఆ లక్షణాలు కేవలం బార్బడోస్ ప్రాంతంలో వచ్చే ఎలిఫెంటియాసిస్ వ్యాధి ప్రారంభ దశను సూచిస్తున్నాయి. ఇదండి ఆ ప్రొఫెసర్ గారిచ్చిన వివరణ. ఇదంతా వింటుంటే మీకింకెవరన్నా గుర్తొస్తున్నారా? షెర్లాక్ హోమ్స్. ఎస్, షెర్లాక్ హోమ్స్ నేర పరిశోధనా శైలికి పూర్తి ప్రేరణ ఈ డాక్టర్ జోసెఫ్ బెల్. కేవలం కానన్ డాయల్ ప్రొఫెసర్ని అభిమానించడమే కాదు, కానన్ డాయల్లోని చురుకుదనం గమనించి డాక్టర్ బెల్ అతన్ని తన అవుట్ పేషెంట్ విభాగానికి క్లర్క్గా నియమించుకున్నాడు. దీనివల్ల అంతో ఇంతో ఆదాయమే కాకుండా డాయల్ రోజూ జోసెఫ్ బెల్ పక్కన కూర్చుని ఆయన పేషెంట్స్ని ఎలా చదువుతారో అతి దగ్గరగా గమనించే అవకాశం లభించింది. ఈ విశ్లేషణే
సైన్స్ ఆఫ్ డిడక్షన్. అది కానన్ డాయల్ మనసులో బలమైన ముద్ర వేసింది. ఆ రోజుల్లో అతడికి తెలీదు, తను చూస్తున్న ఆ గురువే భవిష్యత్తులో ప్రపంచమంతా పిచ్చిగా ప్రేమించే మహాడిటెక్టివ్కి అచ్చుగుద్దినట్లు స్ఫూర్తిగా నిలవబోతున్నాడని. కానన్ డాయల్ వైద్య విద్యా సమయంలో జరిగిన ఒక అద్భుతమైన పరిచయాల్లో ఈ ప్రొఫెసర్ జోసెఫ్ బెల్ ఒకటి. అయితే ఆ సంవత్సరాల్లో జరిగిన మరొక సంఘటన చివరి సంవత్సరంలో ఉండగా 1880లో ఒక సాహసం చేసే అవకాశం వచ్చింది. ఒకరోజు కానన్ డాయల్ స్నేహితుడు పరిగెత్తుకుంటూ వచ్చి, నేను ఆర్కిటిక్ మహాసముద్రంలో వేటకు వెళ్లే ఒక తిమింగలాల బోటు వేలర్లో షిప్ సర్జన్గా వెళ్లాల్సి ఉంది, కాని చివరి నిమిషంలో నాకు ఒక సమస్య వచ్చింది, నేను వెళ్లలేకపోతున్నాను, నా బదులు నువ్వు వెళతావా అన్నాడు. అప్పటికి షెర్లాక్ హోమ్స్ అతడి మెదడులో రూపుదిద్దుకుంటున్నాడేమో తెలీదు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ సాహసానికి ఓకే చెప్పాడు ఆర్థర్ కానన్ డాయల్. చదువుకు తాత్కాలికంగా సెలవు పెట్టాడు. గడ్డకట్టే మంచులో వాడేందుకు సరిపడా సామాగ్రి కూడా లేదు. అయినా ఎస్ఎస్ హోప్ అనే ఆర్కిటిక్ తిమ్మింగలాల వేట నౌకలో ప్రయాణమయ్యాడు. నిజానికి అతడి డ్యూటీ ఆ బోటులో ఉన్న 50 మందిలో ఎవరికైనా అనారోగ్యం వస్తే చికిత్స చెయ్యాలి. అతడి అదృష్టవశాత్తు ఎవరికీ ప్రమాదకరమైన అనారోగ్యమేమీ ఎదురవ్వలేదు ఆ ప్రయాణంలో. అందుకని వాళ్లతో బాటుగా తను కూడా తిమింగలాల వేటలో భాగస్వామి అయ్యాడు. 1880 ఫిబ్రవరిలో మొదలైన ఆ సాహస ప్రయాణం కొన్ని నెలలు కొనసాగింది. అది ప్రాణాలతో చెలగాటం, మృత్యు

0: కట్టుకున్నాడు. తన ఆత్మకథలో ఇవన్నీ వివరంగా రాస్తూ, నేను 80 డిగ్రీల ఉత్తర అక్షాంశం దగ్గర మేజర్ అయ్యాను అని చెప్పుకున్నాడు. ఈ ఆర్కిటిక్ సాహసమే తరువాతి కాలంలో ఆయన రాసిన ద కెప్టెన్ ఆఫ్ ది పోల్ స్టార్ లాంటి అనేక ప్రసిద్ధమైన మిస్టరీ కథలకు ఇంధనంగా మారింది. ఇంకా తరువాత అతడి వైద్య విద్యా సమయంలో జరిగిన ఇంకొక చెప్పుకోదగ్గ పరిణామం కోనన్ డోయల్ రచయితగా రూపుదిద్దుకోవడం. తన మొట్టమొదటి రచన ఒక చిన్న కథను బ్లాక్ వుడ్స్ మ్యాగజైన్కి పంపిస్తే వాళ్లు తిరగొట్టారు. ఆర్థర్ కోనన్ డోయల్ రాసిన ప్రచురితమైన తొలి రచన ద మిస్టరీ ఆఫ్ ససాసా వ్యాలీ 1879 అక్టోబర్ ఛాంబర్స్ జర్నల్ అనే పత్రికలో ప్రచురించబడింది. ఆయనింకా మెడికల్ స్టూడెంట్గా ఉండగానే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన తొలి ప్రచురితమైన రచన ఆయన పేరుతో రాలేదు, మారు పేరుతో వచ్చింది. ఆ రోజుల్లో నిజంగా జరిగిన ఒక సంఘటనకు దగ్గరగా ఉండడంతో ఆయన తొలి రచనే వివాదాస్పదమయ్యింది. అక్కడ్నుంచి ఆయన మెడిసిన్ పూర్తయ్యేదాకా రాసిన సుమారు 6 కథలు ఒక వ్యాసం పబ్లిష్ అయ్యాయి. వాటిల్లో ఒక్కదానికి రచయితగా పేరు ACD అనుంది, అంటే ఆర్థర్ కోనన్ డాయల్ అన్నమాట. ఇంకొకటి మారు పేరుతో వచ్చింది. ఆ సంవత్సరాల్లో అతడి అసలు పేరుతో వచ్చిన కథలు కేవలం 3. అయితే ఇవేవీ కూడా కోనన్ డోయల్కి రచయితగా ఏమాత్రం గుర్తింపు తీసుకురాలేదు. తనకి తను కూడా పెద్ద రచయితను అనుకోలేదు, రచనను వృత్తిగా చేసుకోవాలని కూడా ఎప్పుడూ ఊహించలేదు. ఏదో రాయాలనిపించింది, రాశాడు, అంతే. ఇన్ని అనుభవాలతో 1881లో ఆర్థర్ కోనన్ డోయల్ మెడిసిన్ డిగ్రీ తీసుకుని ఎడిన్బరో యూనివర్సిటీ నుంచి బయటకొచ్చాడు. అన్ని సంవత్సరాలు ఇంటి దగ్గర్నుంచే కాలేజీకి వెళ్లడంతో కుటుంబాన్ని పోషించడంలో తల్లికి అండగా నిలిచాడు ఆర్థర్ కోనన్ డోయల్. ఇప్పుడు మనం మాట్లాడుకునే సమయానికి, అంటే 1881కి, డాక్టర్ ఆర్థర్ కోనన్ డోయల్ వయసు 22 సంవత్సరాలు. ఇంకా షెర్లాక్ హోమ్స్ పుట్టలేదు, ఆ పాత్ర జన్మించడానికి ఇంకా 5 ఏళ్ల సమయముంది. అప్పటిదాకా ఇంకేమేమి సంఘటనలు జరిగాయో తెలుసుకుందాం. అంతకుముందు వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ఆర్ యు ఏ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్? డు యు నో హౌ టు ఇంక్రీజ్ యువర్ వెల్త్? హాయ్, దిస్ ఇస్ సత్య దాసరి. ఐ హెల్ప్ క్లయింట్స్ టు బిల్డ్ వెల్త్ లెవరేజింగ్ ట్యాక్స్ స్ట్రాటజీస్. కాల్ మీ టు హెల్ప్ యూ.
2: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.

0: Ganesha Idol making workshop for kids, multiple food booths, record number desi shopping booths, and lots more. For details, visit namastebayarea.com. For booths and sponsorships, email info@namastebayarea.com.
1: Grand sponsor Sanjeev Gupta CPA. Platinum sponsor Realtor Lavanya Duvi. Expat.money. Discover San Ramon. Powered by Realtor Nagaraj Annaya. Prashad sponsor Vijeta Supermarket. Silver sponsor My Pursue.
2: డ్రీమ్ హోమ్ అనేది చాలా సార్లు డ్రీమ్ గానే మిగిలిపోతుంది, కానీ ఆ డ్రీమ్ ని రియాలిటీగా మార్చుకోవాలంటే వెరీ ఈజీ. టీమ్ అప్ విత్ నాగరాజ్ అన్నయ్య. హీస్ అ సీరియల్ ఎంటర్‌ప్రెనర్ అండ్ టెకీ అండ్ అ ట్రస్టెడ్ పార్ట్నర్ ఇన్ రియలైజింగ్ యువర్ రియల్ ఎస్టేట్ డ్రీమ్స్. హీ విల్ హెల్ప్ యూ విత్ ద రైట్ ప్రైసింగ్ అండ్ ద లేటెస్ట్ రియాలిటీ ట్రెండ్స్ ఆన్ బయింగ్ అండ్ సెల్లింగ్. మీ డ్రీమ్ హోమ్ కలని సాకారం చేసుకోవాలంటే కాల్ నాగరాజ్ ఫర్ ఫ్రీ కన్సల్టేషన్ అట్ 408-805-4653 ఆర్ విజిట్ www.nagarajhomes.com.
3: గిరిజల్లు శ్రోతలు, వెన్నెల కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాత డిటెక్టివ్ పాత్ర షెర్లాక్ హోమ్స్ సృష్టికర్త సర్ ఆర్థర్ కోనన్ డాయల్ గురించిన ప్రత్యేక కార్యక్రమం మొదటి భాగం వింటున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం మొదటి అర్ధభాగంలో రచయితగా ఆర్థర్ కోనన్ డాయల్ ఆయన సృష్టించిన షెర్లాక్ హోమ్స్ల మధ్య వైరుధ్యం, వాళ్ళిద్దరి ప్రత్యేకతలు తెలుసుకున్నాం. ఆర్థర్ కోనన్ డాయల్ జీవితంలో ఆయన బాల్యం నుంచి మెడిసిన్ డిగ్రీ పూర్తయ్యేదాకా జరిగిన సంఘటనల గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇక్కడి నుంచి షెర్లాక్ హోమ్స్ పాత్ర సృష్టి వరకు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా డాక్టర్ డిగ్రీ తీసుకున్న వాళ్లు చేయాల్సిన పని ఏమిటి? ఏ హాస్పిటల్లోనో ఉద్యోగం చూసుకోవడమో, లేక సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకోవడమో కదా. కానీ కోనన్ డాయల్ మాత్రం అలా స్థిరపడాలని ఆలోచించడానికి ముందు ఇంకొక సాహస యాత్రకు సన్నద్ధమయ్యాడు. ఈసారి పశ్చిమాఫ్రికా తీరాలకు వెళ్లే మయూంబా అనే నౌకలో మెడికల్ టీమ్ సభ్యుడిగా చేరాడు. అయితే 2 ఏళ్ల క్రిందట చేసిన ఆర్కిటిక్ వేలర్ ప్రయాణంలాగా కాకుండా ఈసారి ప్రయాణం నరకంలాగా అనిపించింది. భరించలేని ఉక్కపోత, ప్రాణాంతకమైన మలేరియా, కలరా ఇలాంటి వ్యాధులు నావికుల్ని ముంచెత్తాయి. కొంతమందినైతే ఆఫ్రికాలో వదిలేయాల్సి వచ్చింది. కోనన్ డాయల్ కూడా స్వయంగా తీవ్ర జ్వరంతో ప్రమాదం అంచుల వరకు వెళ్లి బయటకొచ్చాడు. ఈ చేదు అనుభవం కూడా తరువాతి దశాబ్దాల అతడి రచనలకు ముడిసరుకుగా ఉపయోగపడింది. ఇంకా ఈ సముద్ర ప్రయాణాలకు స్వస్తి చెప్పి ఎక్కడో ఒకచోట స్థిరపడాలి అనుకున్నాడు. సొంతంగా ప్రాక్టీసు పెట్టడానికి డబ్బుల్లేవు. తనతో పాటు మెడిసిన్ చదివిన జార్జ్ బడ్ అనే మిత్రుడు సొంతంగా ప్రాక్టీస్ మొదలుపెట్టి సంపాదనాపరుడయ్యాడు. తనకి ఇంకొక డాక్టర్ అవసరమనిపించి కోనన్ డాయల్ని రమ్మన్నాడు. అయితే ఆ జార్జ్ బడ్ అన్నతను ఒక విచిత్రమైన బతక నేర్చిన మనిషి. కాలేజీలో చదువుకునేటప్పుడే ఎవరో అమ్మాయితో వెళ్లిపోయి కొన్ని నెలల తర్వాత తిరిగొచ్చారు. ఊరి నిండా అప్పులు చేసి విలాసవంతంగా బతికేవాడు. ఎవరూ, ఇదంతా కూడా కోనన్ డాయల్ మిత్రుడు డాక్టర్ బడ్. కోనన్ డాయల్కి రగ్బీ ఆటలో భాగస్వామి కూడా. అలాంటి వాడి దగ్గర చేరాలా వద్దా అని ముగ్గురిని సలహా అడిగాడు. తన తల్లి, మేనమామ, మరొక శ్రేయోభిలాషి ముగ్గురూ కూడా ఏకగ్రీవంగా వద్దు అన్నారు. అందరి సలహాలు విని సొంత నిర్ణయం తీసుకుని ధైర్యం చేసి ఆ మిత్రుడు జార్జ్ బడ్ దగ్గరే 2వ డాక్టర్గా చేరాడు కోనన్ డాయల్. అతడు విచిత్రమైన మనిషి అని చెప్పుకున్నాం కదా. పేషెంట్లను ఆకర్షించడానికి ఫీజు లేకుండా వైద్యం చేస్తాను అని ప్రకటించుకున్నాడు. అయితే షరతు ఏమిటంటే తను రాసిన మందులు తన దగ్గరే కొనాలి. ఆ విధంగా పేషెంట్స్ని ఆకర్షించి ఎడాపెడా మందులు రాసేస్తుండేవాడు. అతడు పేషెంట్స్తో మాట్లాడే విధానం కూడా విభిన్నంగా ఉండేది. వాళ్లతో డ్రామాటిక్గా, నాటకీయంగా మాట్లాడుతుండేవాడు. చెడ్డ అలవాట్లు మానతామని, మందులు క్రమం తప్పకుండా వేసుకుంటామని పేషెంట్లతోటి బైబిల్ సాక్షిగా ప్రమాణం చేయించేవాడు. ఈ డాక్టర్ మిత్రుడి విచిత్ర ప్రవర్తన ఆధారంగానే ద స్టార్క్ మన్రో లెటర్స్ అనే నవలలో డాక్టర్ కొలింగ్వర్త్ అనే పాత్రని సృష్టించాడు కానన్ డాయల్. ఇంకా 9 ఏళ్ల వయసులో బోర్డింగ్ స్కూల్కి వెళ్లిన దగ్గర్నుంచి తల్లికి క్రమం తప్పకుండా కానన్ డాయల్ ఉత్తరాలు రాసేవాడు అని చెప్పాను కదా. ఇదిగో ఈ విచిత్రమైన డాక్టర్ జార్జ్ బడ్ గురించి కూడా తల్లికి తరచూ ఉత్తరాల్లో రాస్తుండేవాడు కానన్ డాయల్. అలాంటి వాడి వద్ద ఎందుకురా బాబు వచ్చేయి అని తల్లి రాస్తూ ఉండేది. ఆ ఉత్తరాలు అనుకోకుండా జార్జ్ బడ్ కంటపడ్డాయి ఒకసారి. ఆ విషయాన్ని సూటిగా చెప్పకుండా పేషెంట్లు తగ్గిపోతున్నారు, ఆదాయం పడిపోతోంది, రెండో డాక్టర్ అవసరం లేదు అని కానన్ డాయల్ని బయటకు పంపించేశాడు. తర్వాత ఎప్పుడో తెలిసింది అతడికి అసలు కారణం తనకీ తల్లికీ మధ్య నడిచిన ఉత్తరాల్ని జార్జ్ బడ్ చదవడమే అని. అట్లా ఆ స్నేహితుడి దగ్గర ఉద్యోగం 2-3 నెలల్లోనే ముగింపుకొచ్చింది. ఇంకా సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించక తప్పని పరిస్థితి వచ్చింది. 1882 సంవత్సరం 23 సంవత్సరాల వయసులో ఇంగ్లాండ్ దక్షిణ తీరంలోని పోర్ట్స్మౌత్ అనే నగరంలో సొంత ప్రాక్టీస్ ప్రారంభించాడు. అప్పటికీ అతడి జేబులో కేవలం 1 పౌండ్లు మాత్రమే ఉన్నాయి. ఒక ఖాళీ ఇల్లు అద్దెకు తీసుకుని తనే బాగు చేసుకున్నాడు. ఆ రోజుల్లో డాక్టర్ల ప్రాక్టీసు బయట ఎర్రదీపం వెలుగుతూ ఉండేది. దాన్ని ఇంటి ముందు తగిలించి పేషెంట్ల కోసం ఎదురు చూడ్డం ప్రారంభించాడు. కనీసం కుర్చీలు కూడా లేవు, అప్పు చేసి కొంత ఫర్నిచర్ కొన్నాడు. రోజులు వారాలు నెలలు గడిచినా అడపాదడపా 1.5 పేషెంట్లు తప్ప ప్రాక్టీస్ వేగం పుంజుకోలేదు. రోజులో చాలా భాగం ఒంటరిగానే కూర్చోవాల్సొచ్చేది. ఆ నిశ్శబ్దం ఏకాంతం ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆ పీకల్లోత కష్టాల్లో భరించలేని ఏకాంతాన్ని పూరించుకునే క్రమంలో ఆర్థిక ఇబ్బందులు కొంతైనా తీరడానికని కలంచేతపట్టాడు. స్థానికంగా ఉన్న సాహిత్య సంస్థల్లో సైన్స్ క్లబ్స్లో సభ్యుడిగా చేరి పరిచయాలు పెంచుకున్నాడు. ఆయన రాసిన కథలు వ్యాసాలు 1.5 పబ్లిష్ అయ్యాయి కాని రచయితగా పేరు రాలేదు. అదో సంపాదన అని చెప్పుకోవడానికి లేదు. ఈ కథల్లో షెర్లాక్ హోమ్స్ లేడు, అవి డిటెక్టివ్ కథలు కాదు. ఇలా 3 ఏళ్లు గడిచాయి. ఈ 3 ఏళ్లలో ముక్కుతూ మూలుగుతూ ఆయన సంపాదించింది ఎంతంటే 1వ సంవత్సరం 154 పౌండ్లు, 2వ సంవత్సరం 250 పౌండ్లు, 3వ సంవత్సరం 300 పౌండ్లు. అంతకు మించి ఆదాయం ఇంకెప్పుడు పెరగలేదు. 1885లో ఆర్థర్ కానన్ డాయల్ జీవితంలో ఒక చిన్న దీపం వెలిగింది వివాహం రూపంలో. అది కూడా ఎలా జరిగిందంటే, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న జాక్ హాకిన్స్ అనే కుర్రాడికి చికిత్స చేసే సమయంలో అతని సోదరి లూయిసా హాకిన్స్ పరిచయమయ్యింది. జాక్ మరణించాడు కాని ఆ విషాద సమయంలో ఆ కుటుంబానికి అండగా నిలిచిన కానన్ డాయల్ లూయిసా వద్ద వివాహ ప్రసక్తి తీసుకొచ్చాడు. 1885 ఆగస్టులో కానన్ డాయల్ లూయిసాల పెళ్లి జరిగింది. ఇప్పుడు డాయల్ మీద బాధ్యతలు పెరిగాయి. ఒక ఇంటివాడయ్యాడు, భార్యను సౌకర్యంగా చూసుకోవడానికైనా డబ్బులు సంపాదించి తీరాలి. ఆ సమయంలోనే ఒక చారిత్రాత్మక ఘట్టానికి బీజం పడింది. 1886 కానన్ డాయల్ వయసు 27 సంవత్సరాలు. పోర్ట్స్మౌత్లోని తన చిన్న క్లినిక్లో కూర్చున్న డాయల్ ఆలోచనలో పడ్డాడు. ఇప్పటికీ తన ప్రధాన వ్యాపకం వైద్యమో కథారచనో తెలియని స్థితిలో ఉన్నాడు. రెండింటిలోనూ సంపాదన లేదు, పేరు లేదు. ఆ రోజులకు పాఠకులు క్రైమ్ మిస్టరీ కథల్ని విపరీతంగా ఆదరిస్తున్నారు. తొందరగా డబ్బులు సంపాదించాలంటే కొత్త తరహా డిటెక్టివ్ నవల రాయాలి అనుకున్నాడు. అప్పటికీ అలాంటి సాహిత్యాన్ని సృష్టిస్తున్న ఎడ్గార్ అలెన్పో, మరొక ఫ్రెంచ్ రచయిత గాబ్రియల్ వాళ్లు రాసిన పాత పద్ధతి డిటెక్టివ్ పాత్రల్లాగా కాకుండా పూర్తిగా భిన్నమైన శాస్త్రీయ పద్ధతులు, సైంటిఫిక్ మెథడ్స్ ఆధారంగా నేర పరిశోధన చేసే సరికొత్త డిటెక్టివ్ పాత్రను సృష్టించాలి అనుకున్నాడు. అప్పుడే అతడి మనసులో ఎడిన్బరో మెడికల్ కాలేజీ రోజుల్లో తమకు పాఠాలు బోధించిన డాక్టర్ జోసెఫ్ బెల్ గుర్తొచ్చాడు. హేతుబద్ధంగా ఆలోచిస్తూ, కేవలం ఆధారాలను మాత్రమే నమ్ముతూ శాస్త్రీయంగా కేసులను ఛేదించే పాత్రకు శ్రీకారం చుట్టాడు కానన్ డాయల్. ఆ డిటెక్టివ్కి షెరీన్ ఫోర్డ్ హోమ్స్ అని అతడి ప్రతి సాహసానికి సాక్షిగా ఉంటూ మనకి కథను చెప్పే రూమ్మేట్ పేరు ఆల్మండ్ సోకర్ అని ఆ పాత్రలకు పేర్లు పెట్టాడు. వాళ్లతో కానన్ డోయల్ రాసిన మొట్టమొదటి నవల పేరు ఎ టాంగిల్ స్కీన్. నవల సగం వరకు వచ్చింది, కాని కానన్ డోయల్కి ఏదో వెలితిగా అనిపించింది. మూడు పేర్లు మార్చేశాడు. డిటెక్టివ్ పేరేమో షెర్లాక్ హోమ్స్ అయ్యింది. రూమ్మేట్ నమ్మకమైన గాయపడిన ఆర్మీ డాక్టర్ జాన్ హెచ్ వాట్సన్ అయ్యాడు. ఆ నవల పేరు స్టడీ ఇన్ స్కార్లెట్గా మార్చాడు. వాళ్లు నివసించే ఇంటి అడ్రసు 221B బేకర్ స్ట్రీట్. ఇది కూడా కల్పించిందే. అప్పటికీ బేకర్ స్ట్రీట్ అనేది ఉంది, కానీ ఇంటి నంబర్లు 100లోపే ఉండేవి. 221B అనే ఇల్లు అప్పట్లో లేదు. ఈ మొట్టమొదటి నవలలోనే షెర్లాక్ హోమ్స్ పాత్ర నిశిత పరిశీలనకు ఒక ఉదాహరణ ఈ నవలలోని ఒక కీలక దృశ్యంలో. నేరం జరిగిన ప్రదేశంలో అందరికీ మామూలుగా కనిపించే ఆధారాలను కొత్త కోణంలో విశ్లేషించి హంతకుడి రూపురేఖల్ని అచ్చుగుద్దినట్లు చెప్తాడు డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్. షెర్లాక్ హోమ్స్ ప్రసిద్ధమైన డైలాగ్, మీరేమనుకుంటున్నారు, ఇక్కడ ఒక హత్య జరిగింది, హంతకుడు మగవాడు, అతడు జీవితంలో యవ్వన దశలో ఉన్నాడు, 6 అడుగుల ఎత్తుంటాడు, చిన్న పాదాలు, సదరపు కొనలున్న బూట్లు వేసుకుంటాడు, ఎడమకాలు కుట్టుతూ నడుస్తాడు, ట్రిచినీ పోలి చుట్టలు తాగుతాడు. ఇంత స్పష్టంగా ఎలా చెప్పగలిగాడంటే, ఇంట బయట బురదలోని పాదముద్రల మధ్య దూరాన్ని కొలిచి హంతకుడు ఎంత ఎత్తుంటాడో అంచనా వేశాడు. ఎలాగంటే ఒక మనిషి నడిచే అడుగుల పొడవు అతడి ఎత్తుకి అనులోమానుపాతంలో ఉంటుంది. అట్లాగే పాదముద్రలు చదరంగా పదునైన కొనలతో ఉన్నాయి, అంటే అతడు మరీ వయసున్నవాడు కాదు. ఎడమ పాదముద్ర కుడి పాదముద్ర కంటే తక్కువ లోతుగా ఉంది, అంటే ఎడమకాలు కుడికాలు కంటే పొట్టిగా ఉంటుంది. ఇంట్లో గదిలో ఒక మూల కుప్పగా పడున్న పొగాకు బూడిదను జాగ్రత్తగా తీసి పొట్లం కట్టాడు షెర్లాక్ హోమ్స్. దానిని భూతద్దంలో చూసి చెప్పాడు, ఇది ట్రిచినీ పోలీ తరహా సిగార్కు సంబంధించింది అని. ఇలాగా పాఠకుల మెదడుకు పదును పెట్టే సన్నివేశాలతో షెర్లాక్ హోమ్స్ పాత్రను కొనసాగిస్తూ 1886 మార్చి ఏప్రిల్ మధ్యలో కేవలం 6 వారాల వ్యవధిలో ఈ నవలను పూర్తి చేశాడు కానన్ డోయల్. 140 ఏళ్ల తర్వాత కూడా అద్భుత సృష్టిగా ప్రశంసలందుకుంటున్న ఆ తొలి షెర్లాక్ హోమ్స్ నవల ఏ స్టడీ ఇన్ స్కార్లెట్కు ఎదురైన మొట్టమొదటి స్వాగతం ఏమిటో తెలుసా అండి? అవమానం, తిరస్కరణ. డోయల్ ఈ నవలను తీసుకుని లండన్లోని ఎన్నో పత్రికల చుట్టూ తిరిగాడు. ఎవ్వరూ ప్రచురించడానికి ముందుకు రాలేదు. పబ్లిషర్స్కు పోస్ట్లో పంపించాడు, వాళ్లు చదవకుండా వెనక్కి పంపించేశారు. అప్పటికే మార్కెట్లో చౌకబారు క్రైమ్ సాహిత్యం నిండిపోయి ఉండడంతో ఎవరూ కూడా ఈ కొత్త డిటెక్టివ్ని నమ్మలేదు. చివరకు వార్డ్ లాక్ అండ్ కో అనే పబ్లిషర్సు ఒక షరతుతో ముందుకొచ్చారు, ఇలాంటి రచనలకు నువ్వు కొత్తవాడివి, కొత్త రచయితల డిటెక్టివ్ నవలలు అమ్ముడుపోతాయి అన్న నమ్మకం కలగడం లేదు, వచ్చే ఏడాది దాకా దీన్ని ఆపాల్సిందే, కాకపోతే దీని పూర్తి రైట్స్ మాకు రాసిచ్చేయండి, 25 పౌండ్లు ఇస్తాము అన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆర్థర్ కానన్ డోయల్కు ఆ సమయంలో వేరే దారి లేకపోయింది. చరిత్ర సృష్టించబోతున్న షెర్లాక్ హోమ్స్ తొలి పరిశోధనను కేవలం 25 పౌండ్లకు సర్వహక్కులు ధారాదత్తం చేస్తూ ఒప్పంద పత్రం మీద సంతకం చేశాడు ఆర్థర్ కానన్ డోయల్. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 1887 నవంబర్ 1 బీటన్స్ క్రిస్మస్ యాన్యువల్ అనే పత్రికలో ఏ స్టడీ ఇన్ స్కార్లెట్ మొదటిసారి అచ్చయింది. ఫలితం మీరు ఊహించే ఉంటారు, ఏమాత్రం పాఠకాదరణ పొందలేదు, కమర్షియల్ ఫెయిల్యూర్ అని పబ్లిషర్స్ ప్రకటించారు. ఆ తరువాతి సంవత్సరం పుస్తకంగా వచ్చింది, ఆ తరువాతి సంవత్సరం అమెరికాలో పుస్తకంగా వచ్చింది, అయినా గాని పాఠకుల్లోకి వెళ్లలేదు. షెర్లాక్ హోమ్స్కి సృష్టి జరిగింది, కానీ ఎవరూ పట్టించుకోలేదు. భవిష్యత్తులో శతాబ్దం పైగా నిలిచిపోబోయే ఆ పాత్ర తొలిసారి అనామకంగా వాణిజ్య ప్రపంచంలో బిక్కబొహం వేసుకుని బేలచూపులు చూసింది. షెర్లాక్ హోమ్స్, డాక్టర్ వాట్సన్, 221B బేకర్ స్ట్రీట్, ఇవేవీ కల్పితాలు కాదు, నిజంగా ఉన్నాయి అని ప్రపంచవ్యాప్తంగా 100 ఏళ్లుగా అనేక తరాల కోట్లాది మంది అపరాధ పరిశోధనాభిమానుల్ని నమ్మిస్తున్న రచనల తొలి అడుగు తప్పటడుగు అయ్యింది. షెర్లాక్ హోమ్స్ మేధాశక్తిని, డాక్టర్ వాట్సన్ స్నేహంలోని గాఢతను, 221 బేకర్ స్ట్రీట్ చిరునామాని పాఠకులు చాలా తేలిగ్గా తీసుకున్నారు. మరో 4 ఏళ్ల తర్వాత ఆ పాత్రలకు, వాళ్లు నివసించిన ఆ ఇంటి చిరునామాకి మహర్దశ పడుతుందని 1887లో తొలి నవల పరాజయం రోజుల్లో వాటి సృష్టికర్త ఆర్థర్ కానన్ డాయల్ అస్సలు అనుకోలేదు. ఒక విశేషం ఏమిటంటే, విడుదలైనప్పుడు పాఠకులు పెద్దగా పట్టించుకోని తొలి షెర్లాక్ హోమ్స్ నవల ఏ స్టడీ ఇన్ స్కార్లెట్ తర్వాత దశాబ్దాల్లో కల్ట్ నవల అయ్యింది. దాని ఆధారంగా అనేక మాధ్యమాల్లో అనేక కళారూపాలొచ్చాయి. మూకీ సినిమాలు, టాకీ సినిమాలు, రేడియో నాటకాలు, రంగస్థల నాటకాలు, ఇంకా ఇంకా. అయితే కేవలం 25 పౌండ్లకే పుస్తకం మీద సర్వహక్కులు రాయించుకున్న సంస్థ వీటన్నింటి వల్ల మిలియన్ల పౌండ్లు ఆర్జించింది, కానీ ఆ పుస్తకం మీద వచ్చిన ఆదాయంలో 1 పెన్నీ కూడా కానన్ డాయల్కి రాలేదు. ఇంకో విశేషం ఏమిటంటే, ఒక డిటెక్టివ్ నేర పరిశోధనలో భాగంగా భూతద్దం ఉపయోగించడం అనేది ఈ నవలతోనే మొదలైందట. సరే, ఇట్లా 1887లో ఏ స్టడీ ఇన్ స్కార్లెట్ పాఠకుల ఆదరణ పొందకపోయినప్పటికీ, ఆ తరువాతి సంవత్సరం 1888లో ద మిస్టరీ ఆఫ్ క్లోంబర్ అనే ఇంకొక మిస్టరీ నవల రాశాడు కానన్ డాయల్. ఇది డిటెక్టివ్ నవల కాదు, దీనిలో షెర్లాక్ హోమ్స్ లేడు. ఇది కూడా అంత విజయవంతం కాలేదు. ఇటు చూస్తే డాక్టర్గానేమో ప్రాక్టీస్ పెరగడం లేదు. పంధా మార్చి తనకెంతో ఇష్టమైన చారిత్రక నవలా రచన వైపు తన కళాన్ని మళ్లించాడు కానన్ డాయల్. మైకా క్లార్క్ అని, ద వైట్ కంపెనీ అని 2 చారిత్రక నవలలు రాసినప్పటికీ అవి కూడా సాధారణ అమ్మకాలకే పరిమితమయ్యాయి. ఈలోగా 1889లో ప్రథమ సంతానం కుమార్తె మేరీ లూయిస్ జన్మించింది. ఆ సంవత్సరంలోనే లండన్ నగరంలో పర్యటిస్తున్న ఒక అమెరికన్ పత్రిక ఎడిటర్ నుంచి కానన్ డాయల్కి ఆహ్వానం అందింది. ఆయన కానన్ డాయల్తో పాటు ఇంకో ప్రఖ్యాత ఆంగ్ల రచయితను కూడా ఆ సమావేశానికి పిలిచాడు. అతడే ఆస్కార్ వైల్డ్. ఇద్దర్నీ చిరొక నవల రాయమని అడ్వాన్సులు కూడా ఇచ్చాడు. ఆ విధంగా ఆస్కార్ వైల్డ్ రాసిందే ఆయన కలం నుంచి వెలువడిన ఏకైక నవల పిక్చర్ ఆఫ్ ది డోరియన్ గ్రే. మన కానన్ డాయల్ రాసిన నవల 2 షెర్లాక్ హోమ్స్ నవల ది సైన్ ఆఫ్ ది 4 1890 ఫిబ్రవరిలో విడుదలయ్యింది. మరీ మొదటి నవల ద స్టడీ ఇన్ ది స్కార్లెట్ అంత అనామకంగా వెళ్ళిపోలేదు, కానీ పర్వాలేదనిపించుకుంది ఈ 2 నవల ద సైన్ ఆఫ్ ది 4. షెర్లాక్ హోమ్స్ని పాఠకులు గుర్తించారు, కానీ ఇంకా అభిమానులు తయారవ్వలేదు. రచయితగా కానన్ డాయల్ ఇంకా సాధారణంగానే ఉన్నాడు. ఇంకా సంపాదన మెరుగవ్వలేదు. వైద్య వృత్తిలోనే కొత్త రంగంలోకి ప్రవేశిద్దామనుకున్నాడు. 1890 చివరిలో పసిపాప మేరీ లూయిస్ని ఇంగ్లాండులో ఉన్న అమ్మమ్మ దగ్గర వదిలి భార్యతో కలిసి కంటి వైద్యంలో ప్రత్యేక శిక్షణ కోసం వియన్నా నగరం వెళ్లాడు. అయితే జర్మన్ భాషా సమస్య వల్ల ఆ శిక్షణ కూడా కొద్ది నెలలే కొనసాగింది. 1891 ప్రారంభంలో ఇంగ్లాండ్ వచ్చేసి ఈసారి తన క్లినిక్ని పోర్ట్స్మౌత్ నుంచి రాజధాని లండన్ నగరానికి మార్చాడు. కంటి వైద్యుడిగా కొత్త ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అప్పటి రోజువారీ జీవితం గురించి తన ఆత్మకథలో రాసుకున్నాడు. ప్రతిరోజు 10:00 క్లినిక్లో సీట్లో కూర్చునేవాడిని సాయంకాలం 4 దాకా ఎదురుచూసిన ఒక్క రోగి కూడా తలుపు తట్టేవాడు కాదు అని. ఆ విధంగా కంటి వైద్యుడిగా కూడా ఘోరంగా విఫలమయ్యాడు ఆర్థర్ కానన్ డాయల్. అయితే ఈసారి ఈ ఓటమే కానన్ డాయల్ని ఈ రోజుకి కూడా గుర్తుంచుకునే రచయితగా నిలబెట్టింది. అదే కానన్ డాయల్ షెర్లాక్ హోమ్స్ని సరికొత్త రూపంలో చూపించిన విధానం. అంతకు ముందు వరకు షెర్లాక్ హోమ్స్ పరిశోధనలు 2 నవలల రూపంలో వస్తే, 1891 జులైలో ప్రచురించబడిన మొట్టమొదటి షెర్లాక్ హోమ్స్ ఆధారిత చిన్న కథ ఎ స్కాండల్ ఇన్ బొహీమియా ప్రపంచ డిటెక్టివ్ సాహిత్య చరిత్రను తిరగరాసింది. షెర్లాక్ హోమ్స్ని చిరంజీవిని చేసింది. కానన్ డాయల్ని పదేళ్ల పేదరికపు పాతాళం నుంచి బయటకు లాగే ఐశ్వర్యపు శిఖరాల మీద కూర్చోబెట్టింది ఈ చిన్న కథ. వీటన్నింటితో పాటుగా రచయితగా ఆర్థర్ కానన్ డోయల్ని అంతర్గత ఘర్షణకు గురిచేసింది కూడా ఈ కథ నుంచి ప్రారంభమైన పాఠకుల ఆదరణే. అసలు ఆ కథలో ఏముంది, ఆ కథ వెనుక నేపథ్యమేమిటి, ఆ కథ తర్వాత కానన్ డోయల్ జీవితం ఎలా మారిపోయింది, షెర్లాక్ హోమ్స్ని పాఠకులు ఎంత పిచ్చిగా అభిమానించటం ఆరాధించటం మొదలుపెట్టారు, తనని ఊహాతీతమైన ధనవంతుడిగా చేసిన తన ఊహలో నుంచి పుట్టిన షెర్లాక్ హోమ్స్ పాత్రను అంతమొందించాలనే నిర్ణయం కానన్ డోయల్ ఎందుకు తీసుకున్నాడు, ఇలాంటి ఆసక్తికరమైన విశేషాల్ని సర్ ఆర్థర్ కానన్ డోయల్ జీవన రేఖలు రెండో భాగంలో వచ్చేవారం తెలుసుకుందాం. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. వచ్చేవారం ఇదే కార్యక్రమం రెండో భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహో వన్.
8: Sponsors of Bali 92.3 FM. If you'd like to find out how to get your own program on Bali 92.3 FM, send an email to contact@balimail.com or call 855-BALI-92, 855-265-5992.
9: The following program is brought to you by VJ Creations.
10: Dashara Diwali Dhamaka on Saturday, 17th October at Alameda County Fairgrounds in Pleasanton.
11: Event highlight: 40 feet Ravan Dahan, spectacular fireworks,
10: Ram Leela, Rath Yatra. Also have a darshan of 10 feet Durga Idol, disco and laser dandiya, 25 plus Indian food booths,
11: 150 plus vendor booths, rides, games, competitions and more. For tickets visit www.aiaevents.org or follow aia.events on social media.
10: Grand sponsor Sanjeev Gupta CPA, platinum sponsor Realtor Lavanya Duvi, travel partner Travelopod, powered by Realtor Nagaraj Annaya.
12: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత కాలుష్యం కాంటాక్ట్ అస్ అట్ 510-791-2422 ఆర్ విజిట్ ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ .com.
13: Still thinking about your next move? Stop. Get into AI-powered training with Java, AI, ML, STET and Python. Build real skills, crack real jobs. Upgrade now because the future won't wait. Enroll today. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
14: TNC apply.

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com.
1: Time is running out. Don't miss your chance to learn AI-powered training with Java, AIML, STET and Python. Limited seats. Real-time training, real results. Enroll now before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
2: TNC apply.
3: Bay Area's Grand Ganesh Festival.
4: Grand Ganesh Festival.
3: On Saturday, 19 September, from 12 p.m. to 10 p.m. at Bishop Ranch City Center in San Ramon. Free entry and free parking.
5: Receive free puja thali with special darshan. Limited slots only. Book as soon as possible.
3: Witness huge Ganesha along with Ganpati Sthapana and Puja. Only Archanas, special aartis, Maha Aarti and Deepa Aradhana. Dhol Tasha procession and Visarjan. Stellar performances and ravishing show. Ganesha idol making workshop for kids. Multiple food booths, record number desi shopping booths and lots more. For details, visit namastebayarea.com. For booths and sponsorships, email info@namastebayarea.com.
5: Grand sponsor, Sanjeev Gupta CPA. Platinum sponsor, Realtor Lavanya Duvi. Expat.money. Discover San Ramon. Powered by Realtor Nagaraj Annaya. Prashad sponsor, Vijeta Supermarket. Silver sponsor, My Pursue.
6: డ్రీమ్ హోమ్ అనేది చాలా సార్లు డ్రీమ్ గానే మిగిలిపోతుంది, కానీ ఆ డ్రీమ్ ని రియాలిటీగా మార్చుకోవాలంటే వెరీ ఈజీ. టీమ్ అప్ విత్ నాగరాజ్ అన్నయ్య. హీస్ అ సీరియల్ ఎంటర్‌ప్రెనర్ అండ్ టెకీ అండ్ అ ట్రస్టెడ్ పార్ట్నర్ ఇన్ రియలైజింగ్ యువర్ రియల్ ఎస్టేట్ డ్రీమ్స్. హీ విల్ హెల్ప్ యూ విత్ ద రైట్ ప్రైసింగ్ అండ్ ద లేటెస్ట్ రియాలిటీ ట్రెండ్స్ ఆన్ బయింగ్ అండ్ సెల్లింగ్. మీ డ్రీమ్ హోమ్ కలని సాకారం చేసుకోవాలంటే కాల్ నాగరాజ్ ఫర్ ఫ్రీ కన్సల్టేషన్ అట్ 408-805-4653 ఆర్ విజిట్ www.nagarajhome.com. ఇప్పుడు ఇండియాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ సొంత ఇల్లుకల నెరవేర్చుకోవడం ఎంతో సులభం. గృహప్రవేశ్ .com ప్రెజెంట్స్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ NCR, ముంబై, పూణే, మైసూర్, మంగళూరు, వైజాగ్, విజయవాడ, కోచి, కోరికోడ్ వంటి సిటీస్ నుండి డైరెక్ట్ గా టాప్ డెవలపర్స్ అందరినీ ఒకే చోట కలిసే అవకాశం. ఎన్నో రకాల ప్రాజెక్ట్స్ నుండి మీ ఇంటిని సెలెక్ట్ చేసుకోండి అట్ ద బిగ్గెస్ట్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో శాంటాక్లారాలో 3rd and 4th October, శాంటాక్లారా కన్వెన్షన్ సెంటర్ లో 10 AM to 8 PM. ఫ్రీ ఎంట్రీ అండ్ కార్ పార్కింగ్. అన్ ఈవెంట్ బై మై square feet.
7: Hello, welcome back to Hello Telangana Radio. We are listening in to Anil Srivastav and his $1 million project about the donors.
8: I see you're reading already.
7: I just started. I couldn't stop myself, you know. And
8: well, you'll find a lot more information.
7: This is $1 million project. Yeah.
8: You'll find a lot more info on Facebook. Gift of Life Adventure. It's Gift of Life Adventure.

0: Bay Area's Grand Ganesh Festival. Grand Ganesh Festival. On Saturday, 19 September, from 12 p.m. to 10 p.m. at Bishop Ranch City Center in San Ramon. Free entry and free parking. Witness huge Ganesha along with Ganpati Sthapana and Puja. Only Archanas, special aarties, Maha Aarti and Deeparadhana. Dol Tasha procession and Visarjan. Stellar performances and ravishing show. Ganesha idol making workshop for kids. Multiple food booths, record number desi shopping booths and lots more. For details, visit namastebayarea.com. For booths and sponsorships, email info@namastebayarea.com.
1: Brought to you in part by Apex Consulting Services, Sanjeev Gupta CPA's Wealth Summit 2026, Realtor Lavanya Duvi, and Oasis Fremont.
2: Are you a first-time home buyer? Hi, this is Sangeeta Roy, real estate agent with Keller Williams. Call us to schedule a free first-time home buyer consultation. We cover market condition, offer strategies, financing option, purchase process, etc. This saves you long research time, avoid frustration along the way.
1: Call Sangeeta at 408-547-7910. License number 02026129.
3: सिर्फ बोर्ड पे चेंज, किचन में सेम रेंज. नाम नया स्टेज पे, स्वाद वही प्लेट पे. लोगो बदला बोर्ड पे, मसाला वही स्टोव पे. नाम बदला पोस्टर पे, मजा वही रोस्टर पे. खाती पीती रेस्टोरेंट एंड बार, नाम नया लेकिन टेस्ट और एम्बियंस वही जो आपको पसंद है. कम सेलिब्रेट द न्यू नेम with the same delicious flavors.
4: Khati Piti is located at 81 Fremont Hub Courtyard in Fremont. Visit us on Instagram at Khati Piti Fremont.
5: This house is too small and outdated. We need to do something.
6: Relax. I already called NT Bay Area Construction. They are state licensed design and build general contractors who will handle all of our remodeling for the kitchen, bath, new construction, EDUs and everything else.
7: Set up a free consultation today. Call Naresh at NT Bay Area Construction. 510-324-6588. That's 510-324-6588.
8: $5,000. That's the average amount of money people in the U.S. are now spending on gas in a year. $5,000. That's crazy. If you drive, you have to download Upside, the free app that gives you cash back for buying gas. That's right. You can earn cash back with Upside just for buying the gas you're already buying. You can literally start earning cash back today.
9: I used Upside, and just last year, I made nearly $300.
10: You're putting gas in your car anyway.
11: You're listening to KSJO HD2 San Jose.
12: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
13: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
14: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్‌పీరియన్స్డ్, ట్రస్ట్‌వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
15: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
16: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
15: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
16: ప్రైవసీ ఎవరికి కావాలండి?
17: If you are not one of these people, you may want to try Zoho One.
18: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
15: One. ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
16: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
15: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
16: ప్రైవసీ ఎవరికి కావాలండి?
18: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
14: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at
19: 408-805-4653 or visit nagrajhomes.com.
20: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
21: Travelopod.
20: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
22: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
14: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
12: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
21: ట్రావెలోపాడ్
12: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
22: కాల్ ట్రావెలోపాడ్ అట్ 929-269-8013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection.
3: 13 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్ ఇలా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
4: తెలుగు ఎఫ్ఎం రేడియో,
5: విరిజల్లు రేడియో.
0: చేయాలా?

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: పక్కదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: దీపం ఉంటుంది కదా,
1: ఉండిపోదాం.
0: ఎలా, టైం అయిపోతుంది కదా,
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్ ఇలా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: నువ్వెప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఏమైంది నీకు?

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఇంకేంటి
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద.
0: బై
1: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
3: ప్రైవసీ ఎవరికి కావాలండి?
4: If you are not one of these people, you may want to try Zoho One.
5: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: Venu pa' acá, loca.
1: Yo, this is not a my song. This is Mega My Song.

Don't stop dancing. Ponagalu loading. Don't stop dancing.

0: control.
1: Hey, don't stop dancing. Bonacalo loading.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD

0: కంగ్రాచులేషన్స్ రికీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్మీ అని పేరుంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
1: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit Nagaraj.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: chimma.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: ఆహోరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: about you got me going crazy, crazy. I'm wondering why I'm dreaming about you, catching feelings. I've fallen in love, I've fallen so hard, I need you, baby.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నువ్వెప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరుంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One. Meeto aata, danto paata. Admetra ver, sir.

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్